0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ ఎం వరదరాజులు క్లారినెట్ వాద్యం వింటారు. వాద్య సహకారం డోలుపై శ్రీ కెఎం గంగయ్య. తోడి రాగాలాపన తానం చతురస్ర జాతి త్రిపుట తాళం.
2: లిసన్ టు ఎ రాగం తానం పల్లవి ఆన్ క్లారినెట్ బై శ్రీ ఎం వరదరాజులు ఇన్ రాగ్ తోడి సెట్ టు చతురస్ర జాతి త్రిపుట తాళం. హీస్ అకంపనీడ్ ఆన్ డోలు బై శ్రీ కెఎం గంగయ్య.

టైమ్ ఇండియన్ మ్యూజిక్. లిసన్ టు ఏ కర్ణాటిక్ క్లాసికల్ వీణా రిసైటల్ బై శ్రీ ఆర్ విశ్వేశ్వరన్. మృదంగం సపోర్ట్ ఇస్ బై శ్రీ పత్రి సతీష్ కుమార్. రాగం నిరంతర భారతీయ సంగీత స్రవంతి. ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో ఆర్ విశ్వేశ్వరన్ గారి వీణావాద్య కచేరీ వింటారు. మృదంగ సహకారం శ్రీ పత్రి సతీష్ కుమార్. ఫస్ట్ లిసన్ టు శ్రీ సరస్వతి. ఈ నారభి రాగం సెట్టు రూపకతాళం ముత్తుస్వామి దీక్షితార్ కీర్తన. కార్యక్రమంలో ముందుగా శ్రీ సరస్వతి ఆరభిరాగం రూపకతాళం ముత్తుస్వామి దీక్షితులు కీర్తన.

యు ఆర్ లిస్నింగ్ టు రాగం 24/7 డిటిహెచ్ ఎనీటైమ్ ఇండియన్ మ్యూజిక్. మీరు వింటున్నారు రాగం, నిరంతర భారతీయ సంగీత స్రవంతి. శ్రీ ఆర్ విశ్వేశ్వరన్ కంటిన్యూస్ ద వీణా రిసెటల్ విత్ లక్ష్య లక్షణ, రిటర్న్ బై హిమ్సెల్ఫ్ ఓన్లీ ఇన్ ముఖారి రాగం, సెట్ టు రూపక తాళం. ఆర్ విశ్వేశ్వరన్ గారి వీణావాద్య కచేరి వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు లక్ష్య లక్షణ, ముఖారి రాగం, రూపక తాళం, స్వీయ రచనా.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ శశాంక్ సుబ్రహ్మణ్యం వేణుగాన కచేరీ వింటారు. కార్యక్రమంలో ముందుగా నెరనమ్మితి, కానడ వర్ణం, అటతాళం, రామ్నాడ్పురం శ్రీనివాస్ అయ్యంగార్ రచన.
2: లిసన్ టు ఎ కర్ణాటిక్ ఫ్లూట్ రిసైటల్ బై శశాంక్ సుబ్రహ్మణ్యం. He begins his flute recital with Neranammiti, a composition of Ramnadpuram Srinivas Iyengar in Rag Kannada set to Attatal.

మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమం.

0: శ్రీ శశాంక్ సుబ్రహ్మణ్యం వేణుగాన కచేరీ వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి, పరమాత్ముడు వెలిగే ముచ్చట బాగా తెలుసుకోరే, వాగదీశ్వరి రాగంలో త్యాగరాజస్వామి కృతి ఆదితాళం.
1: దిస్ ఇస్ రాగం 24/7 DTH ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్. యు ఆర్ లిసనింగ్ టు అ కర్ణాటిక్ ఫ్లూట్ రిసైటల్ బై శశాంక్ సుబ్రహ్మణ్యం. కంటిన్యూయింగ్ ద కాన్సర్ట్ యు విల్ నౌ లిసన్ టు పరమాత్ముడు వెలిగే ముచ్చట బాగా తెలుసుకోరే, a composition of Saint Tyagaraja in Rag Vagadeshwari set to Aditaal.

0: కార్యక్రమంలో చివరిగా అన్నమాచార్య కీర్తన ఆదిదేవ పరమాత్మ సింధు భైరవి రాగం ఆదితాళం.
1: శ్రీ శశాంక్ సుబ్రహ్మణ్యం కంక్లూడ్స్ హిస్ ఫ్లూట్ రిసైటల్ విత్ అ కాంపోజిషన్ ఆఫ్ అన్నమాచార్య ఆదిదేవ పరమాత్మ ఇన్ రాగ్ సింధు భైరవి సెట్ టు ఆదితాళ్.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ శశాంక్ సుబ్రహ్మణ్యం వేణుగాన కచేరి విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: యువర్ లిసనింగ్ టు అ కర్ణాటిక్ ఫ్లూట్ రిసైటల్ బై శ్రీ శశాంక్ సుబ్రహ్మణ్యం. దిస్ ప్రోగ్రామ్ వాస్ కాంట్రిబ్యూటెడ్ బై
0: ఆకాశవాణి హైదరాబాద్
1: for Ragam 24/7 DTH, anytime Indian music.